0: గారే గారే
1: గరపడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక పట్టే
0: గారే
1: సూర్యకి తరజి ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గజే.